0: ఎవర్ థాట్ ఇట్ వాస్ హర్మాటే ఎర్తుంజే బలవ హరగాదు ఉద్గోగో దేవల్ హర్గాన్ జాతే అకార్త బౌతే చిరగిని విచిదనే భక్తుని యోగ్లే కొరవన్ ఉత్తరు ఉద్గోగో కార్తిర హవాల్వల్
1: దూరం దోగారు దర్ దరం బాల్ సిదం బాదా దా తోలా దోస్తా అరగ్ మనం కరగా ఎర్న్ తియన్ ఆంగార్ ఉచిర్ విల్ కేలు
0: ชาลาโอเซมโมติงกะดาชิโกลุงยอมเดรุจิจอลเฮเชราปัมมาลาบาชอกังชิดิชาลานอรลัมโรมเยชิริดินโดลากันโยซอดาตาติจกลิยึดเนอปะเลเยฮือ